ఆడియో వసతి వాదమా 101 మెగాహెర్ట్స్ దివ్య ఎఫ్ఎం ట్యూన్ కొందమ్మా.

0: Alternative FM, nur die Ecke Megahertz.
1: ఎల్లవై ఏకమకు ఆ అడే
2: ఆహో సెటూ నే క్యా కహ దియా దిల్ యే దీవానా ధడక్నే లగా
1: ఆ బీటే

మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుడుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

అల్లాహుకి హజ్రతం గౌమ గ్వాల అది సాలిహ్ అమల్కు అది హమ కశ్వరం తిమన్నా వని అల్లాహ్ కియమం వా మీహుంగె తెరేన్నే బునా మీహకవ్వురే రంగళు బస్ బునా మీహకి కాకు ఇయే.